ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ స్వాదశంలో ఏక్ మెగా హర్ట్స్ పర్ గీత్ సుహానే లేకర్ ఆప్కే సాత్ హూ మై జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. ఆర్ గీత్ సుహానే మే జో పహలా గీత్ ఆప్ సునేంగే ఆవాజ్ హై ముకేష్ ఆర్ సుమన్ కళ్యాణ్పుర్ కీ. ఫిల్మ్ కా నామ్ హై మేరీ సూరత్ తేరీ ఆంఖే.